0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాల్ కృతులు వింటారు. ముందుగా వినండి దేవ దేవ జగదీశ్వర, పూర్వీ కళ్యాణి రాగం, ఆదితాళం, గానం సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
2: లిసన్ టు కాంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాల్. ద రెండిషన్ బిగిన్స్ విత్ దేవ దేవ జగదీశ్వర ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి, సెట్ టు ఆదితాళ్, రెండర్డ్ బై శెమంగుడి శ్రీ ఆర్ శ్రీనివాస అయ్యర్.

0: ఇప్పుడు వినండి సేవే శ్రీకాంతం, మోహన కళ్యాణి రాగం, ఆదితాళం, గానం కుమారి శ్రీరంగం గోపాలరత్నం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ మోహన కళ్యాణి. సేవే శ్రీకాంతం, సెట్ టు ఆదితాళ్, రెండర్డ్ బై కుమారి శ్రీరంగం గోపాలరత్నం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో స్వాతి తిరునాళ్ రచనలు విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు కాంపోజిషన్స్ ఆఫ్ స్వాతి తిరునాళ్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామశర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారసాక్ష పరిపాలయ, పంతువరాళి రాగంలో స్వాతి తిరునాళ్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, anytime Indian music. You will now listen to a Carnatic classical vocal recital by Shri Musunuri Venkata Ramana Murthy. He is accompanied on violin by Shri Neethi Shri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao. Listen to Sarasaksha Paripalaya, a composition of Swati Tirunal in Rag Pantuvarali, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దశరథ నందన అసావేరి రాగంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తన ఆదితాళం.
1: శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ దివ్యనామ సంకీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ అసావేరి దశరథ నందన సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ముసునూరి వెంకటరమణమూర్తి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై శ్రీ పుల్లేటికూర్తి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Musunuri Venkata Ramana Murthy. He was accompanied on violin by Shri Neethi Shri Rama Sharma and on mridangam by Shri Pulleti Kurthi Rama Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri Garimalla Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri B.V.S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత క్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ యుల్ బి ఎంజాయింగ్ అన్నమాచార్య కీర్తన నమిత దేవం భజే, ఇన్రాగ్ హంసధ్వని, సెట్టు ఖండచాపుతాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా నమిత దేవం భజే హంసధ్వని రాగం.

0: You're listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you're enjoying vocal recital by Sri Garimal Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri B.V.S. Prasad.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గడిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటున్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ గడిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ నౌ ప్రెజెంట్స్ ఏ అన్నమాచార్య కీర్తన అలర చంచలమైన ఇన్ రాగ్ రాగమాలిక సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అలర చంచలమైన రాగమాలిక రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన వింటారు.

0: యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ అన్నమాచార్య కీర్తన అలర చంచలమైన ఇంద్రా రాగమాలిక సెరు ఖండచాపుతాళ్.
1: మీరింతవరకు అలర చంచలమైన రాగమాలిక రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ వోకల్ రిసైటల్ బై శ్రీ గరిమళ్ల బాలకృష్ణ ప్రసాద్, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శృతి బివి దుర్గాభవాని అండ్ ఆన్ మృదంగం బై Sri BVS Prasad. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Meerintavarku Karnataka Sangeeta Karyakramamlo Sri Garimella Balakrishna Prasad gari gaanam vinnaru. Vaadya sahakaram violin Sri BV Durga Bhavani, mridangam Sri BVS Prasad. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.